0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరే వెయ్యాలా, అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: Okey, ini lagu Telugu. Okey, misalah pila maksudnya, maksudnya apa? Maksudnya jejaka bermisai. Ha, itu dia. Lagu yang dipetik dari filem Telugu Al-Lari Ramudu.